0: నిన్ను బాసలు బల్గుగా రోసముతో సింహాసనాధిపతి జేసిన నీకు దాసుడైన త్యాగరాజ కరార్చిత. హేళి
1: నీ సముఖాన రవితనయుడు నిన్ను బాసలు బల్గుగా రోసముతో సింహాసనాధిపతి చేసిన నీకు దాసుడైన త్యాగరాజ కరార్చిత.
0: హౌదు, సరియాగిదె. ఇక పల్లవి రణాల్వా, ఇది అర్ధ ఎడుపు అందరే ఎరడు అక్షర తల్లి శురువాగతే. మాగ ಇಲ್ಲಿಗೆ ಲಘು ಭಾಗ ಮುಗಿಯುತ್ತೆ. ಸ ಸ ಸ ನಿ ಸ ರಿ ಸ ಸ ಅಲ್ಲಿಗೆ ಒಂದು ವೃತ್ತ. ಪ ಪ ಪ ಮ ಪ ದ ನಿ ಸ ನಿ ನಿ ದ ಪ ಮ ಇಲ್ಲಿಗೆ ಇನ್ನೊಂದು ವೃತ್ತ ಮುಗಿಯುತ್ತೆ. ಹಾಡಿ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోట అచ్చిబాబు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, హైమవతి రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, దేవి శ్రీ త్రిపురసుందరి దయాకరి శంకరి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
1: You were listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio, conducted by Dr. Mangalampally Balamurali Krishna.
0: Karnataka Sastriya Sangeetha Karyakramamlo ippudu Nelaya Vidwansula Vajjagoshti Vintaru. Nirvahana Dr. Mangalampally Balamurali Krishna.
1: You will now listen to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio, conducted by Dr. Mangalampally Balamurali Krishna.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: You are listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard a Muthuswami Dikshitar Kriti. Hiranmayim in Rag Lalita set to Rupak Thal.
1: Mirintavarikum Lalita Raganlo Rupakathalam Muthuswami Dikshitula Varikethana Hiranmayim Vinaru.
0: Now listen to another Muthuswami Dikshitar Kriti. Annapurne Visalakshi in Rag Sama set to Adithal.
1: Ipudu Annapurne Visalakshi Samaragam ఆది తాళంలో ముత్తుస్వామి దీక్షితులు కీర్తన వింటారు.

0: You have just heard Muthuswami Dikshitar Kruti, Annapurne Visalakshi, in Ragsama, Settu Adithal.
1: Mirintavarku, Annapurne Visalakshi, Samaragam Adithalilo, Muthuswami Dikshitulu Kirtana Vinaru.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Veena Recital by Srimati K. Udayalakshmi.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ వింటున్నారు.
0: కంక్లూడింగ్ హర్ రిసైటల్ శ్రీమతి కె ఉదయలక్ష్మి నౌ ప్రజెంట్స్ ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీకాంతిమతిం ఇన్ రాగ్ హైమవతి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా శ్రీకాంతిమతిం హైమవతి రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన వింటారు.